0: పంచాను తిమ్మి హిడిని పిక్కర్చించుదు తిమ్మి హిడిని పిక్కర్చించుదు
1: మో రాజా హుచు తిని పని తిను రాని हुने छ एक हाम्रो छुट्टै कहानी बनाउला प्रिन्सेस हामी घरि घरि विषय दिने कस्तो तिम्रो पानी
0: अब नचाउन पर पर चानी चानी मन नजिक आउँदा किन हुन्छ पानी पानी पैसा थाल्की त जान्छ अब सोध्ने पो हो कि
1: मन मिल्ने साथी मलाई रोज्ने पो हो कि